0: ప్రతి సాయంత్రం విషయంతో శబద్ కీర్తన సిద్ధ ప్రసారం సార్ ఉంటారేది ఆకాశవాణి వన్ సర్వీస్ త్రీ ది పంజాబీ సేవా చోన సి తువాటి నగర్ కారణ సుఫియానా తమాం
1: సమాత్ ఫమావ్ సుఫియానా రంగ్ సమాత్ ఫమావ్ సుఫియానా రంగ్